0: జంజు వంశిని రాజే గాలాను దైన లాను దైన కృష్ణ లాను దైన జంజు వంశిన రాధికా లాను దైన భందై గాయే కృష్ణజీ రాధికా లైలేన భందై గాయే కృష్ణజీ రాధికా లైలేన రాధికా కే ఆమా వంశిన ఆజ పఠౌదిన రాధికా కే ఆమా వంశిన ఆజ పఠౌదిన
1: ఎస్తా లీలా దినభరి పని గాన సక్నుహుంచ

ధర్మ కుమార కైసర్యశ్రీ బ్రహ్మ జ్ఞానయాని విదూర్ కైసరి జ్ఞాన హవ శిశు జనమ మనున్ బడాలె పని కృతి ఉజ్వల సయిత క